నానే గురుముఖ పరమ గత పాయే నామ జపతే పార పరాయి హర కా నామ సకా ఉదారే నామ జపత పావే విసరా హర కా నామ కోడ పాపోవే నానక పాయే సాధక

ఉంటుందో పండుతు పండు తీసారా జోగ జోగ వేదాన్నాలై గావుంటుదునో మౌనియం మన్మోహణ స్వర్గమాచ్చుపాయాలై గావుంటుదునో రత్నోపాయ తేరే అర్చడు తీర్థునాలై గావుంటుదునో జోగమంగళ సూరా గావుంటుదునో ఖాణిచారి గావుంటుదునో ఖాండమండల బ్రాహ్మణ